0: ನನ್ನ ಒಂದು ಗೆಂಡ ಅವು ದೇವರ ನಾವು ಒಂದು ತೇರಿದನಾಗಲಿ ಬಂಡೇರಿ ಅಂಚಿತ್ತಿ ದೇವರೇನು ಮಂತ್ರೋಡು ಸದೃಗ ಗಣಪದಕ್ಕಲು ಬ್ರಾಣಿರು ಅಂಚಾದ ಬ್ರಾಣಿರು ಈ ಭೂಮಿದ ಮಿತ್ತಿತ್ತಿನ ದೇವೇರು
1: ಕಣ್ಣಗು ತೋಜುನ ದೇವೇರು
0: ತೇರಿದನಾಗಲಿ ಬಂಡೇರಿ ಅಂಚಾದ ಎಂಕ್ಲಿಗೆ ಅಖಿಲಟ ಮರಿಯಾ ಡಿಜಾಸ್ಟರ್
1: ಬೋಡು ಬೋಡು ಬೋಡು
0: ಇರು ನೂಲು ಬಾಟ ಜಾತಿ ಮಾತ್ರ ಅದು ಪ್ರಾಯ ಸಂದಿನ ಹಿರಿಯ
1: ಅಂದ್ರೆ
0: ಹಿರಿ ಕೊಂಚ ಹಂಗ ಹಂಗಲ್ಲ ತಪ್ಪನಾಗ ಅವೇನು ಮನಂದೆ ಸೈಯರ ಎಂಕಲ ಇಷ್ಟ ಇದ್ದಿ ಆಂಡ ಈ ಪೊಯ್ಯದ ರಾಸಿದ ಮಿತ್ತು ನಡತ್ನ ಒಂದು ಕತೆ ಉಂಡತ್ತ
1: ಹೈಗೆ
0: ಯಾನು ಒರಿಯ ಕಾರಣ
1: ಬೋಕೋ
0: ನನ್ನೊಂದು ಪಾತ್ರ ಉಂಡ ಒಂದು
2: ಆಯ್ನ ಸಂಗತಿ ಗಂಡ ಸುರುಕುಮಲ್ಲಿ ತಿಂದ ಬೇರೆ ಮನೆ ರತ್ತಿಯೇ ಅತ್ತ ನಿಕ್ಕು ತೋಜುಡ ಎನ್ನಡಲ್ಲಿ ಪುನುಕೋಮ ಅರ್ಧಲ್ಲಿ ಪುನುಕೋಮ ತೋಜುಡ ಎಂಗ್ಲ ಕಂಟೇಳು ತೋಜುಂಡ ಎಂಡಲುಂಡು ಶನಿವಾರ ತೋಜುಂಡ ಆಂಡ ಅತ್ತ ಅರಡ ಕೊಡ್ತುನವು ಅರ ನಮ್ಮೆ ಕೊಡ್ತುನವು ಎಂಕು ಕೊಡ್ತುನವು ಬೆಮ್ಮೆ ಕೊಡ್ತುನವು
1: ಸಂಕಲ್ಪ ಬೆರಣ ಅಂತ ಏಸೋಡು ಸಾಲ ಬದಲಾವಣೆ
0: ಉಂಡಿ
1: ಬೆರಣೆ ಬಂದ
0: ಕೆಲವು ಜನಗಳಲ್ಲಿ ಭಾರಿ ಸುಲಭಾಪನ ಏಸ
1: ಅಂಚಿಂದ
2: ಅತ್ತ ಹೊರಯಾನ್ಲ ಏಸ ಕಟ್ಟಿದೆ ಅಂತ ರಾಮದೇವರ ನಡೆ ಫೋನ್
0: ಇಂಕ್ಲು ಅಲ್ಲಿ ಬಕಾಸುರನ ಕಿರಣ ಸಮಯ ಮಾತ ಏಸ ಕಟ್ಟಿ ಆಂಡ ಇತ್ತ ಈರ್ನ ಪಾತ್ರ ಇರಗು ಯಾನು ನೀ ನುಡಿ ಹೊರಡ ಬಡ್ಚ
2: ನಿನ್ನ
1: ನುಡಿ ನೋಡಿ ಕೇಳೋಣ ಅಂತ ಆಸೆ
0: ಸ್ವಾಮಿ
1: ಓ
0: ದಾದ ನಡತ್ತ ಯಾನು ದಾದ ಮತ್ತೆ ಯಾನ್ ಬಂತೆ ಅಪಗಂಡ ಅಂದ್ರೆ ಸ್ವಾಮಿ
1: ಓ
2: ಅತ ಈರ್ ಸರಿ ತೂಪರ
1: ಹೆಂಚಿನ ಪಾತಿರೋರು ಬೊಕ್ಕೆ
0: ಇರೇ ಕೆಬಿಗೆ
1: ಈ ವಾಪು ಕೆಟ್ಟು ಬಂದ್ ಎಂಡ
0: ಪ್ರಾಯ ಆಯ್ತು ವಾ ಕೆಬಿಟ್ಟು ಸರಿ ಕೇನು
1: ದೇವರ ದಯಟು ರಡ್ಡಿ ಕೆಬಿಲ್ಲ ಸಮಾಕೇನು
2: ಅತ್ತ ಅತ್ತ ಈ ರೀತಿ ದಾಯ ಕೇಳ ಬಡ
1: ಓ
0: ಅರೆ ತೆರಿಯೋರಿಗೆ ಅಂದ್ರೆ
1: ಓ
0: ಒಂದು ಪೊಯ್ಯದ ರಾಸಿ ಅತ್ತೆ
1: ಅಂದ್
0: ಈ ಪೊಯ್ಯದ ರಾಸಿದ ಅಂಚಿಂಚಿ ತೂಲೆ ಒಂಜೇ ಒಂದು ಜೂವಾದಿ ಬಂದ
1: ಉಂಟು ಕಣ್ಣ
0: ನಿಜಪ್ಪ ಅಂಚ ಪಾಂಡದ ಇಲ್ಲಿಗೆ ಭತ್ತ ನಕಲ್ಲ ಸಮುದ್ರ ಹೋಗೋದು ಮೀ ಪೇರ್ ಅಂಚಿ ಹೋಗೋದು ಬಿಡುದು ಮುಲ್ಪ ಒಂದು ನಕಲಿ
1: ಇರ್ಲೈತಿ
0: ಬೆಚ್ಚ
1: ಅಂದ
0: ಅಂದ ಈ ಮಂಗೆ ಮುಳಿತು ಜ್ಞಾನ ಬಣ್ಣ ಕೆಲವ್ ಬರ್ತದ ಕುರ್ದಲ್ಲ ರಾಸಿ ಇಂದು
1: ತಿಂದಿಲ್ಲ
0: ನಿಜಪ್ಪ
2: ನಮ್ಮ ತಾಯ್ಕೊಂಡ ಅಡ್ಡೇನೆ ಅವ್ರ ಬೊಕ್ಕಮ್ಮ
0: ರಾಮ ರಾಮ
2: ಅವೇನ್ ಕೊಡ್ತು ಬೇತದಲ್ಲ ತಿನ್ಕೊಂಡ ಸಂಗತಿ
0: ಯಾನು ಬಣ್ಣಗ ಸಾಮಾನ್ಯವಾದ ಈ ಕಾರಣ ಮಂಗೇರು ಪಾತ್ರ ಬಂದು ಗೊತ್ತಿ ಜುನಿ ಕಾರಣ ಪಾತ್ರ ಬಂದಿತ್ತು ಹೋಗಿ ಅಣ್ಣ ನುಂಗು ಮನ ಮಠ ಅಂದ್ ಬಣ್ಣಗ ಎಂಕಿಲ ನೀವು ಮೇದು ಹೋಯ್ತು ಪಾತ್ರ
1: ಅಂದಪ್ಪ
0: ಈರಲ್ಲ ಪಾತ್ರ ದಯಪಡ್ಡ ಇಂದು ಮಂತ್ರ ಬಣ್ಣಗ
1: ಉಂಟಾತ
0: ವಿಚಿತ್ರ ಅಂದ ಯಾನ ಆತೆಗೆ ಎನ್ನಿ ಏರಪ್ಪ ಈ ಮಲೆ ಟುಪ್ಪುನ ಮಂಗ ದಾಯಪ್ಪ ಉಲ್ಲ
2: ಐಕ್ಯ ಅನ್ಬಂಡೆ ಯಾನ ಮಲೆ ಮಂಗೆ ಆಗ್ತದೆ ಯಾನ ಆನಿ ರಾಮದೇವರಿಗೆ ಬೋಡ ಆರು ಕಡಲಿಗೆ ಪಾಂಪು ಕಟ್ಟನ ಅರೆಗೆ ಚಾಕಿರ್ದೆ ಎದಿಗೆಂದಿನಾಯೇ ಗಾಲಿ ದೇವಿರ್ನ ಅಂಜನಾ ದೇವಿನ ಗರ್ಭೋಡು ಬಿಟ್ಟು ನನ್ನ ಚಿತ್ತನ ಬಾಲೆ ಬಂಡೆ
1: ಸಮಾ ಬಂಡೆ
0: ಸ್ವಾಮಿ
1: ಓ
0: ಇತ್ತು తేండలావు ఎక్కడి ఓడి తొడ్డు
1: దాని అది తిండు
0: ఏ రాండ్లా పదవేరా హనుమంతే బుడ్లే అయితే ఆ ఏదో కోటి గట్ల ఇస్తున్నా మంగేరెడ్డి ఒవ్వే ఉంది మంగద ముసుందో
2: అత్తత్తత్తి ఈరోజు తూలే అది పని పన ఆయన సొడ్డుల తూతి సిరింత చెప్పుడు అది నన్ను బీలోన్ల తూతి ఆ బీలద కొడి తూలే కబులొత్తి వెత్త అందుకే
0: అత్త
2: నిక్లేకి కూడా పోడా ఆ కబులొత్తి వెత్తద బీలద కొడి ముండోడు దాసే బీలోడు కొట్టి కెక్కినడి కోవలే బంజినడి బులవే అంచిచ్చిన బీలద గొండె అవినతూ నగిన గొత్తాడు నీకు గోలాంగుల
0: అంచిత్ర వర్గ అయితే ఆ కాలు అవ్వండి ఇంక నమ్మరాయి స్వామి హనుమంతే ఇంటి నన్ను మనది ఆయనకేంటి
1: లోక వర్ణననే తెలియదు
0: ఆత మల్ల హనుమంతి ఆత తగ్గ తాత తిత్తినాయి ఆయే ఒలుప ఈ సిరి ఇంచెని చెత్తొందు వసై జనల కబూర్నంచిన ఈ మంగి ఒలుప
2: అత ఆయ అంటే బండిని
1: సంకల్ప సమానం
2: అత ఆయన సంకల్ప సరి ఆయన సంకల్ప సరి ఆయ జవనాదిగడి నన్ను మలమంగే బండి యానదాలు అల్కిచ్చి యాన ఐకి అన్న ఒత్తే బలబున పురబండి యాన ఆనిదగాలు ఇంచమలు తినాయి ఇంచిత్తినాయి పుట్టినాయి ఎల్లొప్పు నగనించ సూర్యాన్ని నింగేరే పోతున్నాయి ఎంకు వజ్రాయుధుని పెట్టు తిందినాయి ఐదొక్క మాటేడు కులదు ఎన్నను పూర బేతబేత రీతిది వరతిక్కినాయి అమ్మిరెడ్డి అత్తరం ఉదయం పూర బండి కడలకు పాంపు కట్టిన వారి ముట్టబండి
1: ఆయ మాట కట్టిన పండి సమాపాతి
0: హత్తు స్వామి
1: ఓ
0: ఇంకొంచెం మళ్ళా సంగతి కడలుగు పాంపు కట్టునంచిన వారి వల్ల కిలకమందా ఎతేతో కోటి సంఖ్యత అద్భుత సంఖ్యత మంగేర్ నగర్ మాత్రం ఇంద్రులు చేరుతుందా అప్పుడు ఎంకా
1: అంటాడు
0: రామేమంటే ఉదాసీనమలు తుప్పుడు బేలే కొరియరబడదు కెలవ సర్ది బేలే ఇద్దాంది నక్కలకి బేలే ఉండు అందు కోరుకునేది అందప్ప మంచిద పడి పడి అంచబోడారు మంగేరికి రామయ్య బేలే మంచిన అన్న ఇజ్జా అంట ఎన్నంచిన ఊరి ఆకాలు

0: ఇంకలములై వాద అయిన అవు ఒక సంవాదము ఉండు అవు ఎట్టి కనుక వివాదము వస్తుంది వివాద ఓలు ఉంటుంది అవు పంతద ఓలు ఉంటుంది అప్ప పంత అన్నానగా ఆయన పండి యాన్ల దాదా మన పోయింది పండి ఐదు ఒక కార్యము అయింది సంజయ్ హనోడ పడిచా
1: ఇలా ఇటు కట్టి
0: ఆయన ఇటు కట్టి ఆయన ఇటు కట్టి కూడా అన్న మనకు తోచా పడిచా
1: పండి బాధ్యాలు అయ్యి అర్జునే పండి నీ మందు తోచావుడు
0: అప్పగానే కడసజ్జి ఒంజే ఒంజి పగని తెలుస్తున్నా స్వామి గుడ్న ఒంజి గొత్తుడు ముల్పడి దాడి ఏం చిన్న సంకమంత ఏది పొర్లుదా
1: పండి నాలైదు ఉండేటావిడ నోట్లు పలుతుంది
0: స్వామి
1: సంకో నాతు వేగ కడుతూ తోచాయి
0: ఆతి పొర్లుదా సంకోను ఏ రాను ఉప్పడు వంద తీపి
1: అంది
0: మీ పొలితి
1: అతి పొలితి చిన్న రామభక్తి ఆట హనుమంతే అనుకున్నా సరే
0: కొంచెం పొలితాడదానే
1: సంకుడు తరకుజాల సమేత నూరదు పొయ్యల బూరదు పోయిని రామాంది మండిని లాగిని ముంజ పెట్టుకు పోతున్నాడు రామదేవిరికి పోడదు కట్టిన చెత్తన శంఖ దాలత్ పగరిడి కట్టుకోబండ ఏరు రామని వెళ్ళామనుకో ఆయ కట్టిన చెత్తన మాత బేలని వెళ్ళామను
2: రామనామట వల్ల ఉడలడేకుండా తోచా ఉన్న ప్రయత్నం
1: ఎక్కడి నుంచి ఏం చిరేందుకున్నా ఏం చేయాలి
2: ఏం చేయాలి
1: ఈరు బొల్లే మెత్త ఉందన్నారు హాయ్ బన్నెక్కులో ఈరు సరి అంటారు యాన బన్నెక్కుల సరి అంటారు ఈరే కొన్ని సీకే
2: సీక మారా
1: ఇది ప్రశాంత వారికేను ఉండరు ఇది ప్రశాంత సీకే ఉంది
2: యానం ఇంతే న్యాయాధీశన స్థానం ఉండలే
0: ఇంకలోంచి ప్రశాంతత బతుకుంది ఓడిగు ఆకేళ సంతనాయి పొలితేనా అడిగి కాంట లోకద వా శక్తిల అర్జునే కట్టనంచిన సంకోన ఏడి పొలిపేర ఉండా
2: సాధ్య ఉండా
1: అని పొలితే
0: పొలితేంది పన్నాడి
1: కట్టిన చిత్తన సంకు నీ బోల్తాడు అగ్గిడు అన్నారు
2: ఓ
1: ఇప్పటి పాపరే బతుక్కడు
0: స్వామి
1: ఏర్లూ కట్టి అని బోల్తే ఇప్పుడు ఈ బతుకు పోల
0: కొడుతున్నగా
1: మీనుల మారు
0: ఆయన బుక్క బుక్క దాదవడన మారాడు యానంజి చైతు వేయబడ్డది
2: ఆనంద
0: తెలియబడి మరి మరి మరి